శ్రీ విచిత్రవీర హర పరమారామన్నో శ్రీ గణేశాయ నమః. శ్రీ విచిత్ర వీర హనుమన్మారామంత్రస్య శ్రీరామచంద్రో భగవాన్ ఋషి అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దేవత మమావీష్ట సిద్ధ్యర్థి మారామంత్ర జపే నిరహ అథ కర్ణ్యాసః. ఓం రాం అముష్టాభ్యాం నమః. ఓం రీం గర్జనీభ్యాం నమః. ఓం రూం మధ్యమాభ్యాం.

శ్రీ విచిత్ర వీరహనుమతే మమ సర్వ శత్రూన్ భష్మి ఏకాదశ శతవారం కృత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మహారాజ.

అగ్రిణిః పాతు శిరో దేశం సూర్యః పాతు లలాటకం ఆదిత్యో లోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు

কাজেই বসলো আমরা ంజనీయం ఓం నమో భగవతి విచిత్ర వీర హనుమతి పవన కారాణ ప్రభాజ్వలత్వతాపవత్సుదేహాయ అంజనీ గర్వ సంభూతాయ ప్రకర విక్రమ వీర దైత్య దానవయక్షరాక్షసు గ్రహ బంధనాయ గ్రహ ప్రీత గ్రహ పిశాచ గ్రహ శాకిని గ్రహ డాకిని గ్రహ కాకిని గ్రహ కామిని గ్రహ బ్రహ్మ గ్రహ బ్రహ్మ రాక్షస గ్రహ చోర గ్రహ బంధనాయ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాకృతం బంధయ బంధయ సముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనన్ని వశమానయ వశమానయ శ్రీం హ్రీం క్లీం శ్రీం సర్వానాకర్షయ ఆకర్షయ శత్రూన్మర్దయ మర్దయ నారయ నారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ కురు కురు నమ శత్రూన్భస్మి కురు కురు స్వాహా ఓం రాం హ్రీం రోం రైం రాం రా శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మి శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మహారాజ్.